0: దేవతా సార్వభౌమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక వేద వేదాంత వేద్య ప్రాణ పురుషోత్తమ శ్రీ సీతారామచంద్రతో భగవద్గీత ప్రియ భగవద్గీత దేవా మమదార్య
1: ప్రతిష్టా అశ్వత్థమైన
0: దేవదేవోత్తమ దేవత సార్వభౌమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక వేద వేదాంత వేద్య పురాణ పురుషోత్తమ శ్రీ సీతారామచంద్రప్రో భగవద్గీత ప్రియ భగవద్గీత దేవామవధార్య
1: హే భగవాన్ వాచ ఊర్ధ్వమూలమదశ్చాకామశ్వత్థం ప్రాగురవ్యయం ఛందాంతి పర్ణాని యస్తం వేద సవేదవిత